0: కానీ అంగా సినాయి సూపై ముయూ న్యూకా చింగా చింగా వా న్యూకా కాంతా కాపారి పే ఉంగి సుమా మామా మరియా బెండిస్యాంగి కంబశుతి యాయా చూరి ఎస్పిరితు సాంతో శుతిపి అమీన్.
1: La radio te informa la hora, 8:26 minutos.
2: Este programa es de entretenimiento y tiene clasificación A, apto para todo público.